0: ఈర్దాసు, ఈ యంగ్సు మహారాజు మగన్న కొందవుళంతే. మహారాజు రప్పణి ఆగైతే ఆవిడ తలే కడి తగో కొడ్లి.
1: సహోదరి,